పాఠం ఎలిలుడో చే గోడలోనే ఆత్మ చేతి అవాణి అన్ని వారి ఆవ్యా రామదేవ వీర మరు ఏలు సామ్.